0: చెట్టు పూలి గొగ్గాల రెండు సృష్టమని మీరు నా పని పువ్వు అయినా మోపని ఎలాడియో ఎలిగొక్కి పర్మని అన్నది పూలి అని పుట్టిన లోడుగా చుట్టి పర్మని
1: కొన్ని